అది బాజ్యవిర్వి మీహున్ దన్నాష్ ఎవరిం వాహుషి స్వర్గేగే ఎవరిం ఎథాంగా అబద్ద దెమితి బినివి గొతుగే కలేగ ఫానుగ వెరి రస్కలాంగ ఇరాద కురవ్వి ముద్దతె ఫియవ ఉడుతకాయ్ బిన్ దెమి ఇంహా హిందెగ్గే ఖెండిగెన్నుదా దెవ్వు మెగ్గి గొతుగే.

0: అది నుబాబహెగ్గె మిసాలకి బిమ్మతిం ఉఫ్రాగింద అది ఎ గహకం ఎవ్వె సాబిత్ కమెన్నువా నుబాగహెగ్గె మిసాలే.
1: దివే ఎఫ్ఎం దివే నాయకు నోదిహ ఎకె మెగాహెర్ట్జ్.